0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శివగామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రాజమాతంగి శుద్ధధన్యాశివర్ణం ఆదితాళం హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జి శివగామి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. శ్రీమతి శివగామి బిగిన్స్ హర్ రిసైటల్ విత్ ఎ వర్ణం ఆఫ్ హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్ శ్రీరాజమాతంగి ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి భువిని దాసుడని పేరాసచే శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి భువిని దాసుడని పేరాసచే ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శివగామి గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పివి కామరాజు కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమయమిదే నను బ్రోవ కేదార రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 DTH Anytime Indian Music. You are listening to a Carnatic classical vocal recital by Srimati G. Shivagami. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. V. Kamaraju. Now listen to a composition of Patnam Subramanya Iyer, Samayam Ide Nanubrova, in Rag Kedaram, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దర్బారీ కన్నడ రాగంలో తిల్లానా మిశ్ర చాపుతాళం.
1: శ్రీమతి శివగామి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ తిల్లానా ఇన్ దర్బారీ కన్నడ సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Garimela Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బీవి దుర్గా భవాని, మృదంగం శ్రీ బీవీఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి తులసీ దళములచే ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ టు రూపక్ తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా తులసీ దళములచే మాయామాళవ గౌళ రాగం రూపక తాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have just heard a Thyagaraja Kruthi, Enduku Dayaradura, in Rag Todi, set to Miss Richa Patal.
1: Mirintavariku, Yendu Dayaradura, Todi Ragam, Miss Richa Patalam, Thyagaraja Swami Kirtana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you are listening to vocal recital by Sri Garimalla Balakrishna Prasad.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్ శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ నౌ ప్రెజెంట్స్ ఎ త్యాగరాజ కృతి వాసుదేవయని వెడలిన ఇన్ రాగ్ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా వాసుదేవయని వెడలిన కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have just heard Tyagaraj Kruti, Vasudeva Yenu Vedalina, Indra Kalyani, Setu Adithal.
1: Mirintavarku, Vasudeva Yenu Vedalina, Kalyani Ragam, Adithalam, Agarajaswam Kirtana Vinaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have heard vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.V.S. Prasad.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రతి గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బీవీ దుర్గా భవాని, మృదంగం శ్రీ బీవీఎస్ ప్రసాద్. ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Raga 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ముందుగా

0: నుండి ఇంతపరాకు అభోగిరాగ వర్ణం ఆదితాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చావలి కృష్ణమూర్తి. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. శ్రీ కృష్ణమూర్తి బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ వర్ణం ఇన్ రాగ్ అభోగి. ఇంతపరాకు సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు హుస్సేనీ రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నిన్నే నమ్మినాను ఆదితాళం.
1: లిసన్ టు రామా నిన్నే నమ్మినాను, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ హుస్సేనీ, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి మహాత్రిపుర సుందరి భైరవి రాగం రూపకతాళం పల్లవి గోపాల అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పల్లవి గోపాల అయ్యర్ మహాత్రిపుర సుందరి ఇన్ రాగ్ భైరవి సెట్ టు రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చలమేలరా, మార్గ హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. Continuing the concert, you will now listen to Chalamelara, a composition of Saint Tyagaraja in Rag Marga Hindola, set to Aditala.

0: కార్యక్రమంలో చివరగా వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి సుందరి నీ దివ్య రూపమును ఆది తాళం.
1: శ్రీ చావలి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సుందరి నీ దివ్య రూపమును ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Chavali Krishnamurthy. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.